అది కలేగిఫాను ఎవరెన్నం అంగవాష్ హమకషవరం ఫెంవనీ ఎవరింగి మెదుగా ఎబహీ ఎవరిన్నాయ్ ఎ జమలా దెమెదు బస్సవాఫై కొమ్మె భయకమ్మె ఎబైగ్గె బుయిం ఎబైగ్గె దుహం హాలురు కురవ్వాఫావే.

0: ఒక అడుత డిజైన్ కొఫహున్నాని. వై డోంట్ యూ హ్యావ్ అ లుక్ జార్నామ ఇతుర వాహక దక్కాలాని.
1: కొఫి మేజుమతీ హురి కాడుతకం ఇషారా కొల్లమం పుణ్యె. రోజీవెస్ వకిం హురి సోఫా గొండిగ ఇషినే. ఎఫ్ఫా అణిఫ్ఫా మచ్చల్లమం ఏన హమ చెహిలియే. మెదూముర అళాఫవ్యస్ ఫెషనల్ లోబి కురామింవరు రోజీగి హెదుం ఎళుంగి వట్టఫాళిం హామ కొద్దే. కకులు హుళుం తంకుళె తిరియద్దా పెన్సిల్ డ్రెస్క రస్మీ గొతెం హుట్టే. కొండా హమేం అన్న పుళి ఇస్తశిగండోతీ హైలైట్ కొఫే. హమ ఏఐకు కొఫ్ఫోరి మేకపుం ఉమురాయకు మూనం అరాఫురి రూత కొమ్మివెసరక కష్ఫు కొద్దే. రోజియకీ కుడ దోస్కొళిగ్గె తెరేగ జువానుంగె మెదుగ వరబ్బొడు మక్బూల్ కమిం హోదాఫవా వెడింగ్ ప్లేనాయికే. ఏనగె హిదుమతుగె తెరేగ క్యావెనీగె హెదుం డిజైన్ కో ఫెహదినుమా దౌవత్ కార్డ్ ఫరుమాకురుమా బుకేయా బొటినియాతవ్వెస్ తయారు కొద్దినుం హిమెనే. ఐరాగె సమాల్కం కాడుదకం హుట్టాలియే. క్యావెనీగె తీమకం ఐరాయా జోహన్ ఇఖ్తియార్ కొఫోతీ రణా హుదుకులే. ಕಾಡುತ ವಿಸ್ವರ್ಮಾ ಕುರೇಫವಣಿ ಎ ಕುಲತಕ ಕುಳುವಾಲಾಗೆನೆ. ಕಾಡುತ ಬಲಮುಂದಣಿಕೋ ಸ್ಟುಡಿಯೋಗೆ ದೊರುಹುಳುವಾಲಿ ಅಡಿಬುಣೆ. ಎತೆರೆ ವದೆವುಮಾಯಕು ಹಶಿಗಂಡು ಆಸ್ ವಶಾಲಿ ಎಸಿಗೆ ಫಿನಿಂಗ್ ಜೋಹಣ್ಣಂ ಹಶಿಫುರ ಫುಣ್ಣೇವ್ಯಾತೂ ಕೊಲ್ಲೆವುಣೆ. ತಂಕೊಳೆ ದುರುಗ ಕಾರು ಪಾಕ್ಕೊಫ ಹಿಂಗಂಜೆಹುಮುಂ ಜೋಹಣ್ ಹುರಿ ತಾಹಿಲ್ಲಾಫೆ. ಲ್ಯಾಗೆಂ ಹುರಿ ಕಮೀಹುಗೆ ಫುರಗಹುಂ ತಲುಗೆ ಅಸರು ಫಾಳುವೆ. ನಿಕ್ಕುರಿಗವೆಸ್ ದಾತಿಕಿತವುಗೆ ಅಸರುವೆ. ಜೋಹಣ್ಣಾಸ್ ಐರಾಗೆ ಗಾತಂ ಇಶೀನು ಮಾಯಕು ಎದ್ದಬೌಣ್ಣೆಗೆ ಕುಡ ಟಿಶ್ಯೂ ಪೆಕೆಟ್ ಜೋಹಣ್ಣಂ ಐರಾ ದಿಕ್ಕೊಲ್ಲಿಯೇ. ಹಿಣಿ ತುಂಬು ಮಾಯಕು ಐರಾಗೆ ಗಾತ ಜೋಹಣ್ ಚೆಹಿಲಮುಂ ಟಿಶ್ಯೂ ಅತುಲಿಯೇ. ಜೋಹಣ್ ಬೇಣುಂ ಕೊಫಹುರಿ ಸೆಂಟುಗೆವಸ್ ದಲಾ ಎಕ್ವೆಫಹುರುಮುಂ ಹಿಗ್ಗ್ಯಾಂ ಕಮೆ ಎಕುಲವಿಗೆಂಬೆ ಐರಾಗೆ ಹಿತಂ ಎರಿಯೇ. ಸೇಂಟಲ್ ಉಡಾ ಎಂಬಾಗೆ ವಸ್ ಗದವಿಫವುಮುಂ ಎತಿರೆ ನೇಫೆ ದಮಾಲೆವುಣೆ. ಟಿಶುಯಿಂಗ್ ಮೂಣುಗಹುರಿ ದಾತಿಕಿತ ಫೊಹೆಲಿ ಜೋಹಣ್ಣಂ ಐರಾಗೆ ಫುಣ್ಣೇವಾ ಫಾಹಕ ಕುರಿವುಣೆ.